వనశ్చ చ భౌ వనశ్చ చ భౌ వనశ్చ చ భౌ వనశ్చ భౌ వనశ్చ చ భౌ వనో భౌ వనశ్చ భువనో భువనశ్చ భౌ వనో భౌ వనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువ